సరళ సదుడు జనతావ సమగ సృజు సంబంధక అతికల విలాసితావకిం పిరీతి బుణ వివిధ సంగీత కండాయం సమగ వెడకరమిం శ్రీ లంక బయల సంగీతే వగేమ అనికుత్ గీత జాతంత్ర వేదికావలట గినగీయ కళాకారులే అరుణ్ లంత్రాగి గీత అదత్ ఉత్సవవల వివాహవల సహ సతుటు అవస్థావల అనివార్యం అముత్తే సతుట నర్తనీయ సహ జీవితే రసే మతక్కరవన అమరణీయ అండాక్.